మందారం కుమరియే. మగే జీవితే కందులు పరిచ్ఛేదేనం. మగే జీవితే కొట్టసాగ్ నతి ఓదావస ములు లోకేట తొరే మగే పుతాగె దూసింగ్ ఇత్యగెత్ పాన అస్ప్యాగత దావస ఎట్ తుమనేక పార సరిన అపి వెనవెన్ సాహిత్య పుత్ర నమక్ కందులక విరహవ పెల్ మండులెన్ కందులు సిత్తరా జీవితే అప్పాసు మన దవస్కేవాగే నేను తమన్గే ప్రేమే విశ్వేట నిక్మగియత్ తీయనియత్ పుత్తనవనుత్ ఆదరేన్ బలాగన్న ఒబట మేసబా దామకు చిరాదరే కరనవేద్దా.

0: ఆకాశట్టా చుమట్టా దేవానాగా మహిద్దిక పుణ్యంతం అనుమోదిత్వా చిరంగ్రక్కంతు లోక శాసన చిరంగ్రక్కంతు దేశన చిరంగ్రక్కంతు మం పరంతి. నెవత లబన సతియే సహోదర కమగన బనకియన్న వడినతురు హెమదినాటమ తెరువన్ సరణాయి.
1: సాధు సాధు సాధు. నెత్ఫిం ధర్మ దక్షిణ ఉతుము ధర్మానుశాసనవై ఎలెస అవసన్నూయే పిన్వత్ దేశకానన్ వహన్సేట నిదుఖ నీరోగీ చిరజీవనయ సలసేవ. ఉతుము ధర్మ దక్షిణావ శ్రవణే కల ఒబ నిరంతరేన్ పుదుబిం గొడ్నగన్నట ఇతామత్మ కెపవీమేన్ సూదానంవ సిట్న బవ అపి దన్నవ. విశేషయెన్ నెత్ఫిం రేడియోవ సమగ ఒబ బొహో పుదుబిం గొడనెగువ బక్కుల మహాశయ ఎవగేమ కూరగల నెల్లిగల మే ఆది పిన్బిం గొడ్నగద్ది తిస్సమహారామ రాజమహా విహారస్థానే ధాతు మందిరే మహాపియస్స గొడ్నెగో ఒబట మతక ఏతి. ఒన్న ఒబట యలి అవస్థావ తీనవ ఎవెని పిన్కమకర దాయకవన్న ఏతమై త్రికుణామలే దంత హెమ్మాల కుమరువన్ విసిన్ ఉతుమ్ము దళదా వహన్సే రెగెన శ్రీ లంకావట వెడమ కల లంకాపట్న సముద్రగిరి రాజమహా విహారస్థానే ఏ ఉతుమ్ము పిన్బిమే ధాతు మందిరే పియస్స గొడ్నగన్న దాయక వెన్న లంకా బెంకువే కొల్లుపిటియే పూజా గినుము బహొందిన్మ దన్నా గినుమ ఒబట పులువన్ 84 79 85 කියන ගිනුම් අංකයට ඔබේ දායකත්වයෙන් බැර කරන්නට. ඒ අතරේ දඹදිව වන්දනා සිහිනයක් ඔබට තියෙනවා කියලා අපි දන්නවා. ඒ වන්දනා සිහිනය තුල සාංචි වන්දනාව ඇතුළු මේ මහා වන්දනාවන් පිළිබඳ ඔබට ට්‍රැවල් net එක්ක එකතු වෙලා මේ ගමන යන්නට පුළුවන්. අමතන්න 01 162 863 076 716 3872 කියන අංකවලින් ට්‍රැවල් net ආයතනයට. එමනම් අපේ ධර්ම දක්ෂිනාව නිමා කරන මොහොතේ ආරාධනා කරනවා නිරන්තරයෙන් දහම ඇසුරේ ඔබේ ජීවිතය ගත කරන්න නෙත්ෆම් රේඩියෝව සමග රැඳෙන්න කියලා තෙරුවන් සරණයි. අද නෙත්ෆම් ධර්ම දක්ෂිනාවට වැඩමවා වදාළ පාදුක්ක හල්බරාව නිමලාරාම සමාධි බෞද්ධ මධ්‍යස්ථානයේ විහාරාධිපති పూజనీయ వందనీయ వరాయాయే సమిత స్వామిన్ వహన్సేట నిదుఖ నీరోగీ చిరజీవనయ సలసేవా. సాధు సాధు సాధు. ఒబ సమట తెరువన్ సరణై.
2: నిత్యఫెం ఫిరిత్ మండపే. ආරණ්‍යවාසීව සිල් ගුණධම් පුරන භාවනානුයෝගීව වැඩවසන ආර්ය මහා සංඝරත්නයේ සහභාගීත්වයෙන් සත්‍යායනා කරන මේ මහ පිරිත් දේශනාවේ අනුහසින් ඔබට සිතක් ශාන්තියක් උදා වේවා.